جون چرابت نے مال نہال کو ہو دے وہ میرا دل کی کو پتہ نہ ہو جون వాళ్ళ గ్రూప్ అనే వాళ్ళ ముందు ఈ మధ్య కందనాథ వల్ల సలంగా ఆకాయి చౌలీ చోటి చాలా సహాయం బిల్లానే సార్ కమ్మింగ్ బిల్లా మధ్య మా ఫోటో.